మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నిత్య ఆనంద ధరణీధర ఆలపిస్తున్నది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

ఇప్పుడు మీకు నేను సాక్షాత్కార ఫలం అన్న చిన్న ప్రవచనం నాకు నచ్చింది వినిపించబోతున్నాను. శ్రద్ధగా వినండి. ఈ దేహమే రథమని, ఇంద్రియాలే అశ్వాలని, మనసే కళ్యమని, బుద్ధే సారథి అని, ఆత్మే రథి అని తెలుసుకో. ఆత్మ సారథైన బుద్ధితోను, తరువాత బుద్ధి గుండా కళ్యమైన మనస్సుతోను, పిమ్మట మనస్సు గుండా అశ్వాలైన ఇంద్రియాలతోను చేరినప్పుడు అతడు భోక్త అనబడతాడు. అతడప్పుడు ద్రష్ట, కర్త, వ్యవహర్త. ఏ గమ్యం పొందిన వారికిక జన్మ లేదో ఆ గమ్యాన్ని పొందుతాడు అతను. అయితే ఈ మార్గం దుర్గమం, సుదీర్ఘం, అతి దుస్తరం. ఈ సూక్ష్మాతి సూక్ష్మ దృష్టిన అధిగమించిన వారే దీన్ని చూడగలరు, అర్థం చేసుకోగలరు. అయినా నువ్వు భయపడకు, లే, మేలుకో. గమ్యం చేరేదాకా ఆగవద్దు. పదునైన కత్తి అంచులా ఈ దారి దురత్యమని, దుర్గమమని కౌల ఉవాచ. ఆ శబ్దం, ఆ స్పర్శం, ఆ రూపం, ఆ వ్యయం, ఆ రసం నిత్యం, అగంధనంతం, అగంధవంతం, అనాది అనంతం, మహత్తు కంటే పరం. ధ్రువమైన ఆత్మను సాక్షాత్కరించుకున్నవాడు మృత్యుముఖం నుండి విముక్తుడవుతాడు. ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే చూపును అంతర్ముఖం చేసుకోవాలి. బాహ్య వస్తువులను చూడాలనే తృష్ణను అరికట్టాలి. జనసమ్మర్ధం ఉన్న వీధిలో నడిచేటప్పుడు నీతో కూడా నడుస్తున్న వాళ్ళు చెప్పే మాటలు సరిగా వినపడవు. వస్తూ పోతున్న బళ్ళ చప్పుడే దానికి కారణం. శబ్దం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పేది నీకు వినపడదు. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంత గొల చేస్తూ మనస్సును బయటికి ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక మనం ఆత్మదర్శనం ఎలా పొందగలం? ఈ బహిర్ముఖ వ్యాపారాన్ని నిరోధించాలి, దృష్టిని అంతర్ముఖం చేసుకోవాలి అనే మాటకు అర్థం ఇదే. అప్పుడే అంతరంలోని సర్వేశ్వరుడి మహిమ గోచరిస్తుంది. ఈ చిన్న ప్రవచనంలో సాక్షాత్కారాన్ని చక్కగా వివరించారు. చూడండి, ఆత్మ సాక్షాత్కారం కావాలంటే చూపును అంతర్ముఖం చేసుకోవాలి అన్నారు. బాహ్య వస్తువులను చూడాలనే తృష్ణను అరికట్టాలి. ఇక్కడ చూడండి, ఈ దేహం ఒక రథమని, ఇంద్రియాలు అశ్వాలని, మనస్సే కళ్యమని. ఆ మనస్సు అన్ని పక్కల పరిగెత్తుతూ ఉంటుంది, దాన్ని కళ్యంలాగా లాగాలి. బుద్ధే సారథి అని, బుద్ధి మిమ్మల్ని అటుపక్కకి ఇటుపక్కకి తీసుకెళ్తుంది. మన చుట్టూ జరిగేవి చాలా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఏది అవసరమో ఏది అనవసరమో మనం తేలిగ్గా తెలుసుకోగలగాలి. అప్పుడే సాక్షాత్కారం జరుగుతుంది. అదండి సాక్షాత్కార ఫలం అన్న దానికి వివరణ.

మీరు తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు 1 గంట సేపు 4EB వారి FM 98.1 తరంగాలపై వినగలరు. ఇంతేగాక 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. తెలుగు లహరి గురించి మీ మిత్రులకు బంధువులకు చెప్పగలరు. మీలో ఉత్సాహవంతులైన వారు మా తెలుగు లహరి టీంలో చేరమని నా కోరిక. తెలుగు లహరి బ్రిస్బేన్ తెలుగువారిది, అందరిది, ఏ ఒక్కరిది కాదు. తెలుగు భాషను ప్రోత్సహించడమే తెలుగు లహరి ధ్యేయం. మీ సలహాలు, కామెంట్స్ను మేము స్వాగతిస్తాము. మా తెలుగు లహరి టీంలో చేరాలంటే 4EB కి ఫోన్ చేయండి. 4EB వారి ఫోన్ నెంబర్ 3240-8600. ఆ ఫోన్ నెంబరు మరొక్కసారండి, 3240-8600.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నిత్య పూజ లివియో ఆలపిస్తున్నది కీర్తి శేషుడు డాక్టర్ గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నిండు మనసే నీ పూజ శ్రావ్యంగా ఆలపిస్తున్నది కీర్తిశేషులు డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారు.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. ఈరోజు మీకు నేను స్వాతి సపరివార పత్రికలో ఎడిటర్ వేమూరి బలరాం గారు రాసినటువంటి రాజమార్గం అన్నటువంటి చిన్న ప్రవచనం వినిపించబోతున్నాను. శ్రద్ధగా వినండి. మనిషి ప్రకృతి రహస్యాలను ఎంతో ఏకాగ్రతతో అన్వేషిస్తున్నాడు. ఫలితంగా ఒక్కొక్క రహస్యము వెలికి వస్తోంది, ఒక్కొక్క శక్తి కేంద్రము వెల్లడి అవుతోంది. అనాది కాలంలో మనిషి ఇతర పశువుల వలె తన శరీర చర్య వరకే పరిమితం అయి ఉండేవాడు. ఆ తరువాత ఏకాగ్రతతో పరిశోధనలు జరిపి అగ్ని, విద్యుచ్ఛక్తి, అణుశక్తి వంటి అనేక శక్తులను వశపరుచుకున్నాడు. జ్ఞాన విజ్ఞానములు, అధునాతన ఫలితాలు మనిషి సంపదను, సౌకర్యాలను పెంచుతున్నాయి. ఇదంతా ఏకాగ్ర పరిశోధన ఫలితమే. ఇలా పరిశోధన జరపలేనందువల్ల పశువులు అసమర్థంగా, నిస్సహాయంగా ఉండిపోయాయి. బ్రహ్మాండంలో మరింత మహత్తరము, రహస్యమయము అయిన చేతనా సముద్రం ఉన్నది. అది సూక్ష్మ జగత్తుగా ఈ బ్రహ్మాండం అంతటిలో పొంగి పొరలుతోంది. సముద్రాన్ని రత్నగర్భ అని పిలుస్తారు. అయితే నిజమైన సంపదలు, శక్తులు చేతనా సముద్రంలోనే నిండి ఉన్నాయి. ప్రకృతిలో కానవచ్చేవి ఆ సముద్రపు కెరటాలు మాత్రమే. ఆ బ్రహ్మాండ చేతన మనిషిలోని కణకణంలో నిండి ఉంది. ఆ చేతనయే సంపదలకు, సిద్ధులకు పుట్టిళ్ళు, కారణం, ఆధారం. మన లోపల బయట ఉన్నది, మన ఊహకు అందనిది. బ్రహ్మాండం యొక్క వైశాల్యాన్ని మనం ఊహించలేము. చేతనలోని ఆంతరిక బాహ్యస్థాయిల గొప్పతనాన్ని మనం విలువ కట్టలేము. వాస్తవానికి మనం అనంత వైభవపు భండాగారం మధ్య నివసిస్తున్నాము. దారిద్ర్యాన్ని, అసంతృప్తిని నిర్మూలించే వైభవమంతా రెండు పనుల్లో ఇమిడి ఉంది. ఒకటి ఏకాగ్రమైన పరిశోధన, రెండవది వైజ్ఞానిక శక్తుల యొక్క సాహసయుక్త వినియోగం. ఈ రెండు పనులను చేయగలిగిన వ్యక్తికి ఐశ్వర్యానికి, ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు. ఈ దిశలో పురోగమించడానికి రాజమార్గం జీవన సాధన. అదండి రాజమార్గం గురించి శ్రీ వేమూరి బలరాం ఎడిటర్ స్వాతి సపరివార పత్రిక యొక్క చెప్పినటువంటి చిన్న ప్రవచనం. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటాను.

నేను అందరిలాంటి వాడను, అందరూ నాలాంటి వారే. అంటే మనిషికి మనిషికి తేడా ఏమీ లేదండి, అందరూ ఒకలాంటి వారే. ఒకరు ఇంకొకరి కంటే గొప్పవారు కాదు, అంటే అందరూ సమానమే. కనుక నేను మీకంటే గొప్పవాణ్ణి కాదు, అలాగని నేను మీలోని ఎవ్వరికి తీసిపోను, అంటే అందరూ సమానమే. నేను కూడా ప్రత్యేకమైన వాణ్ణి, అంటే ఐఎమ్ స్పెషల్. మీలోని ప్రతి ఒక్కరిలాగే మీలోని అందరూ ఒక్కలాగే ఉంటారని, మనమంతా ఒక్కటే అని ఇక్కడ చెప్తున్నాను. ఇక తీరిక వేళల్లో మనం ఏం చేయాలి అని ప్రశ్నిస్తే, ప్రతిరోజు మనం ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించాలి. ఆలోచించడం అంటే థింకింగ్ అన్నమాట. అది శక్తికి మూలం. చదవడానికి సమయాన్ని కేటాయించాలి, అది వివేకానికి పునాది. ప్రార్థించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది దేనికోసం? అది మనశ్శాంతికి రహస్యం. శ్రమించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది విజయానికి చెల్లించాల్సిన మూల్యం. మన వెనక గతం ఉంది, ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది. దాని నుండి, అంటే గతాన్నించి నేర్చుకోవాలి. మన ముందు భవిష్యత్తు ఉంది, దానికోసం సిద్ధం కావాలి, అంటే ఎప్పుడూ ప్రిపేర్ అయి ఉండాలి. కానీ వర్తమానం ఇప్పుడే ఇక్కడే ఉంది, దానిలో జీవించాలి. ప్రెజెంట్ ఈజ్ విత్ యూ అండ్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ దట్. ప్రతి వారిలోనూ ప్రత్యేక ఉంది, కానీ దాన్ని కనిపెట్టే తీరిక ఓపిక లేవు, ప్రతి ఒక్కరికి లేవనుకుంటా. ఎవ్రీబడీ ఈజ్ ఎ స్పెషల్ అండ్ యూ హ్యావ్ గాట్ సంథింగ్ టు ఆఫర్ టు ది వరల్డ్. అదండి ఈనాటి నా బుల్లి ప్రవచనం మీకోసం.

0: You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. నా భగవంతుడు, మై గాడ్ అని శీర్షిక కింద ఈ వారం నేను డేవిడ్ ధవన్ సీనీ దర్శకుడి యొక్క అభిప్రాయం మీకు వినిపించబోతున్నాను, వినండి. దీనిని ఆయన చాలా రోజుల కిందట, అంటే చాలా సంవత్సరాల కిందట, స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీలో మై గాడ్ అన్న శీర్షికలో ప్రచురించారండి, వినండి. మనలో ప్రతి ఒక్కరికి భగవంతుని గురించి ఒక అభిప్రాయం ఉంటుంది. అది మరొకరి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించక పోవచ్చు. నేను చెప్పినట్లు ఈరోజు నేను డేవిడ్ ధవన్ సీనీ దర్శకుడి యొక్క అభిప్రాయం నా భగవంతుని గురించి మీకు వినిపించబోతున్నాను. ఆధ్యాత్మికం అనేది నా దృష్టిలో వ్యక్తిగతమైనది, దానికి ఒక ప్రత్యేక పద్ధతి అంటూ లేదు. ప్రతి మనిషి భగవంతునితో తగిన బంధం కావాలని కోరుకుంటాడు. ఆ బంధం ఏర్పడటానికి ఎవరి పద్ధతి వారు అనుసరిస్తారు. ఒకరికి మేలు చేసిన పద్ధతి మరొకరికి పనికొస్తుందని అనలేము. నా మటుకు నేను మనసును తలిచి చూసుకునే సమయం భగవంతునితో సంభాషణ చేసే సమయం ఒక్కటే. అసలు అంతర్ముఖులవ్వడమే భగవంతునితో బంధం ఏర్పరచుకోవడం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సమయం అక్కర్లేదు. ఇతరులతో మాట్లాడుతున్నా నా ఆలోచనలో నేను మునిగి ఉంటాను. సినిమాకి స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నా, కథలు చర్చిస్తున్నా నేను భగవత్ చింతనలో ఉండగలను. భగవంతుడు మరెక్కడో ఉండడు, భగవంతుడు మనుషుల్లోనే ఉంటాడు. ఆ మనుషులను సంతోషపెట్టగలిగితే భగవంతుని తృప్తిపరిచినట్టే అర్థం. అందుకే నాకు భగవంతుడంటే భక్తి భయం రెండూ ఉన్నాయి. నా తల్లిదండ్రులు నాకు నేర్పిన పాఠం ఇతరులకు హాని చేయవద్దని, వీలైతే సహాయం చెయ్యమని. అప్పటి నుండి నేను అనుసరిస్తున్న ఫిలాసఫీ అదే. నా ఆ ప్రవర్తనే నాకెంతోమంది మిత్రులను, శ్రేయోభిలాషులను తెచ్చిపెట్టింది. ఈ లోకంలో మనం బతికేది అతి తక్కువ కాలం. ఈ కొంచెం కాలం ఆనందంగా ఎందుకు బతకకూడదు? ఈ సమయాన్ని కొట్లాటలతో, హత్యలు బాంబులతో ఎందుకు బతకాలి? ఈ సమయంలో మంచిని పెంచి పోషిస్తే ప్రజలంతా హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతారు కదా. ఆ నమ్మకాలని నేను అనుసరిస్తున్నాను. నేను నిర్మించే సినిమాలు సరదా సినిమాలు అవ్వడానికి కారణం అది. సినిమా చూసేందుకు వచ్చిన వారు తమ కష్టాలను మరిచిపోయి ఆనందంతో నవ్వుతూ తేలిక పడిన మనసులతో ఇంటికి చేరేలా చేయగలగడం ద్వారా నేనెంతో సేవ చేస్తున్నాను. అటువంటి నవ్వులను పంచే అవకాశం నాకు అందించిన ఆ భగవంతునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. అదండి డేవిడ్ ధవన్ సినీ దర్శకుడు యొక్క అభిప్రాయం భగవంతుని గురించి. మరి భగవంతుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయం మాకు తెలిపిన దానిని నేను మా తెలుగు తరంగిణి శ్రోతలతో పంచుకుంటాను. తప్పక తెలియచేస్తారు కదూ. మా తెలుగు తరంగిణి ఈమెయిల్ చిరునామా తెలుగు తరంగిణి 91.1fm@gmail.com. డేవిడ్ ధవన్ ఎలియస్ రాజేందర్ ధవన్ హిందీ ఫిలిమ్స్ డైరెక్టరు. ఆయన గురించి నేను అంతర్జాలం అంటే ఇంటర్నెట్ గురించి ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాలు. ఆయన కాలేజీ చదువు పూర్తయిన తర్వాత తన పేరును రాజేందర్ నుంచి డేవిడ్గా మార్చుకున్నాడు. యాక్టింగ్లో ప్రయత్నం చేసి యాక్టింగ్లో రాణించలేనని ఫిలింలోకి మారి గోల్డ్ మెడల్ అందుకున్నాడు విద్యార్థి దశలో. 1984లో సారాంశ్ అన్న సినిమాకు ఎడిటర్గా పనిచేసి 1993లో ఆంకింగ్ అన్న విజయవంతమైన సినిమాకు డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన డైరెక్ట్ చేసిన షోలా ఔర్ సప్నం మరియు పార్ట్నర్ అన్న సినిమాలు విజయవంతమైనాయట. ఆయన యాక్టర్ గోవిందతో పలు సినిమాలు చేశారు. 2024లో ఆయనకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఆయన శ్రీమతి కరుణ, వారికి ఇద్దరు మగ సంతానం. మరికొద్ది సేపట్లో తెలుగు లహరి గ్లోబల్ డిజిటల్ కార్యక్రమం ఈనాటి ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఈనాటి కార్యక్రమం గురించి మీ కామెంట్స్ను పంపవలసిన ఈమెయిల్ చిరునామా తెలుగు 98.1fm@gmail.com. ఆ ఈమెయిల్ చిరునామా మరొకసారి మీకోసం తెలుగు 98.1fm@gmail.com. మీ కామెంట్స్ను మీరు తెలుగు లహరి ఫేస్బుక్లో పోస్ట్ చేయగలరు. ఈనాటి కార్యక్రమం ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ వచ్చే శనివారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు లహరి కార్యక్రమ సారథి మీ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం, సెలవు.
1: మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నిక్కమటే నిజమనే పాడుతున్నది శ్రీమతి ఆర్జీ శోభారాజ్.